0: రంగా ఉండండి, మీరు ఎవరెస్ట్.
1: మధ్యపశ్చిమ ట్యాంక్ చెక్. यति बेला बेलुकीको 5 बजेको छ।